0: ఇష ఆకాశవాణి శ్రీనగర్ శబజిత్ మాస్టర్ నట్సబ్ది పేష్ ప్రోగ్రామ్ సుబుగాహి.
1: ప్రోగ్రామ్ సుబుగాహి భోజన గోయల్ సరి సామీన్ కీర్తన్ సాని తరఫు మాయబర్ సలాం కబూల్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బులి ప్రోగ్రామ్ దస్తులు హస్బి మామూల్ తిలావతి కలామి పాక్ తర్జమ భోజన సీ.